0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వెంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి. శ్రోతలకు హరే శ్రీనివాస శుభోదయం, నమస్కారం. భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతిరోజులాగా ఈ 40 రోజులకు విశేషమైన తెలుగు కార్యక్రమం ఈ ఉదయపు వేళ ప్రసారం చేస్తాం. అలాగే ఉదయం కూడా విశేషంగా మీకోసం ఈ వెంకటేశ్వర వ్రతంలో మంచి మంచి మాటలు వినడం ఈరోజు ఆహ్వానిస్తున్నాం, వినిపిస్తున్నాం. ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు చేత ఈ ప్రవచనం.
3: ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష సందర్భంగా ఈ 2-3 మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తూ ఉంటాడు. పూజ సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో పుష్పమో ఫలమో జలమో సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞత

0: సూచకం అయితే కావచ్చు. కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? ఇలా ఆలోచిస్తే ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఆ యావత్ సృష్టి. అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడు ఇలా విన్నవించుకున్నాడు. పరమేశ్వరా, నీకు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆహ్వాన చేయాలి? అన్నింటిని ఆరాధమై నీవు ఉండగా నీకు ఆసనం ఇక్కడం వేయాలి. నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోడానికి నీలెందుకు? పరశుద్ధవైన నీకు ఆచమన్యం ఎందుకు? నిత్య నిర్మలుడైన నీకు స్నానం ఇలా చేయించాలి. ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఇలా ధరింపజేయాలి. గోత్ర వర్ణలకు అతీతుడైనవ నీకు యజ్ఞోపవీతం అవసరమా? ఈ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఇలా పూయాలి. నిత్య పరిమళుడైన నీకు పూలు పెట్టడం ఎందుకు? మహిమతో వెలిగిపోయే నీకు ఆభరణాలు తగలాలా? ఇలా భక్తిభావంతో భగవంతుని పూజిస్తే మనకు శాంతి కలుగుతుంది. ఇంతటితో ఈ చిన్న సందేశాన్ని పూర్తి చేస్తున్నాను. ఇది ఓం శాంతి శాంతి శాంతి.
1: శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయంలాగా ఈ ఉదయం కూడా మీరు విన్నారు ఓ ప్రవచనం. అయితే ఆచార్య శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రి వంటి పవిత్రమైన స్థలం మరొకటి లేదు కదా, వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండదు అని భక్తిభావంతో చెబుతుంది. అయితే శ్రోతలరా, ఈనాటి విశేషమైన కార్యక్రమం ఈ పాటతో పూర్తి అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
2: आइए सुनते हैं एक व्यक्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से। सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड तमारे के रहने वालों को, विशेषकर मुसलमान कॉलोस के रहने वालों को सूचित करता है कि सोमवार 5 अक्टूबर 2026 को सुबह 8:30 बजे से लेकर शाम 4 बजे तक बिजली की आपूर्ति में कटौती लाई जाएगी। सभी मरम्मत कार्यों के बाद बिना किसी पूर्व सूचना की बिजली की आपूर्ति फिर से जारी कर दी जाएगी। सीबी अपने ग्राहकों के प्रति क्षमा प्रार्थी है। तो ये थी एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से।
3: This is Radio Marches.
4: உங்கள் அனைவருக்கும் வணக்கம்.
5: ரேடியோ மொரிஷியஸ் பர்
6: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. మధురమైన సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరి కోసం హజారైనాము ఇక్కడ ముత్యాల స్వరాలు అనే కార్యక్రమంలో. అయితే ఇంకొకసారి స్వీకరించండి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈ ఆదివారం నాడు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. మీకు తెలిసినట్టుగానే ముత్యాల స్వరాలలో మనం విశేషంగా పాత పాటలను ప్రసారం చేస్తూ ఉంటాము. అదే నేటి కార్యక్రమంలో కూడా గెటింగ్ యూ ఆల్ బ్యాక్ టు ఓల్డ్ టైమ్స్. మీరు సిద్ధంగా ఉన్నారైతే మొడలు పెట్టామా? పాత పాటలు అంటే కేవలం పాటలు కాదు, అవి మన జీవితంలోని మధురమైన జ్ఞాపకాలు. ఒక పాట వినగానే మన బాల్యం గుర్తొస్తుంది, మరో పాట వినగానే స్నేహితులు గుర్తొస్తారు, ఇంకో పాట మనస్సును తెలియని మధురమైన లోకానికి తీసుకువెళ్తుంది.

అలాంటి మరచిపోలేని తెలుగు మధుర సంగీతాన్ని ప్రసారం చేస్తాము నేటి కార్యక్రమంలో. అయితే ఆల్ ఈస్ గోల్, లెట్స్ గెట్ గోయింగ్.

శ్రోతలారా, ఎంతో అద్భుతమైన పాట కదా. పాట పాత దైన మనసుకు మాత్రం ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది కదా. అప్పట్లో పాటలు వినడానికి రేడియో ఒక్కటే ప్రధానమైన మార్గం. ఇంట్లో రేడియో చుట్టూ కుటుంబ మంతా కూర్చొని పాటలు వినడం. పాట మొడలవగానే ఇది మా ఫేవరెట్ పాట అని చెప్పుకోవడం ఆ రోజులు నిజంగా ప్రత్యేకమైనవి. ఇప్పుడు మనం వినబోయే పాట కూడా అలాంటి మధురమైన జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకురావస్తుంది.

గోల్ హిట్స్ ఒక పాట మనకు ఎందుకు అంత దగ్గరగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ పాటతో మన జీవితంలోని ఒక సంఘటన ముడిపడి ఉంటుంది. ఎవరైనా ప్రియమైన వ్యక్తి గుర్తుకు రావచ్చు, పాత స్నేహితుడు గుర్తుకు రావచ్చు, లేదా మనం గడిపిన ఒక అందమైన సాయంత్రం గుర్తుకు రావచ్చు. మీకు కూడా అలాంటి పాట ఏదైనా ఉంటే ఆ పాట పేరు మనకు తెలియజేయండి.

అవునండి శ్రోతలారా, పాట తెలుగు సినిమాల పాటలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. ఆ అందాన్ని ఏమిటంటే మధురమైన సాహిత్యం, మనసుకు తాకే స్వరాలు, అద్భుతమైన గాత్రం, అందమైన నటన, ఇవన్నీ కలిసినప్పుడు ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఎన్నో దశాబ్దాలు గడిచిన మనం ఆ పాటలను మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాం.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం మధుర గీతాలతో. ఇంకా మనం ప్రసారం చేస్తున్న పాట ఎంతో మధురమైన పాట. కొన్ని పాటలు వినడానికి కాదు, అనుభవించడానికి. కొన్ని స్వరాలు చెవుల్లో వినిపించవు, మనస్సుల్లో వినిపిస్తాయి. అలాంటి పాటనే మన తెలుగు పాత పాటలు.

అవునిది శ్రోతలారా, ఇప్పుడు కార్యక్రమాన్ని కొంచెం ఉత్సాహంగా మార్చుకుందాం. మీరు చిరునవ్వు తెప్పించే ఒక చక్కని పాట మనం ప్రసారం చేస్తాము. అసలు శ్రోతలారా, తెలుగు సినిమా సంగీతం స్వర్ణ యోగం గురించి మాట్లాడుతుంటే మనకు గుర్తుకు వచ్చేది గొప్ప గాయకులు, సంగీత దర్శకులు, రచయితలు, మరి నటి నటులు.

అవునండి శ్రోతలారా, నటి నటులు గురించి మాట్లాడుతున్నాం. వారి కృషితో ఎన్నో పాటలు తరతరాలకు నిలిచిపోతాయి. ఆ పాటలో ప్రేమ ఉంది, వేరే పాటలో విరహం ఉంది, రహస్యం ఉంది, భక్తి ఉంది, జీవిత సత్యాలున్నాయి. అందుకే పాత పాటలు వింటున్నప్పుడు మనకు ఒక కథ వింటున్న అనుభూతి కలుగుతుంది.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వింటున్న ప్రతి ఒక్క తెలుగు శ్రోతలకు మా ప్రత్యేక అభివాదాలు చెబుతున్నాం. అసలు మనమంతా ఎక్కడ ఉన్నా మన భాష మనల్ని కలుపుతుంది, మన తెలుగు పాట మన హృదయాలను కలుపుతుంది. దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా ఉంటే ఆ తెలుగు జ్ఞాపకాలను ఈ పాటను ద్వారా మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

స్వరాల వేదిక. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఆదివారం నాడు కాబట్టి మనం కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్ ప్రసారం చేస్తాము స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం.

హే సంగీత రసికులారా, సంతృపు వేళ నేను అనుకుంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యులందరితో మీ ప్రముఖ సమయాన్ని గడుపుతున్నారు. ఇంకా ఈ సమయంలో మీరు భోజనం చేస్తున్నారైతే షురుచి మన సమస్త MBC సిబ్బంది తరఫున

అవునండి శ్రోతలారా, ఆదివారం నాడు అంటే కొన్ని రిలాక్సింగ్ టైం, కానీ రేపు సోమవారం నాడు కోసం కూడా తయారు చేసుకోవాలి కదా. సో లెట్స్ గెట్ గోయింగ్.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖాళీ కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా
1: అక్కడ అడగండి
2: రామ్ గారు రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా లేదంట మీరు వెళ్ళొచ్చు
0: ఆగిపోలేదంట పద
2: పదంగి రామ్ గారు

హే సంగీత రసికులారా, ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆల్ దోస్ హ్యావింగ్ అ లవ్లీ వీకెండ్ అవుట్ దేర్. ఇంకా అనేక అనేక కృతజ్ఞతలు మా రేడియోని ఎన్నుకున్నందుకు.

ఈ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.